మల్టీ పక్ రెడర్ల ఉడన పల్తే వరల్డ్ మొత్తం అర్ల ఉడన పిస్తే పిసిరి కల్పి పెర్ల ఉడన పల్తే.

మీరు వినది ఇప్పుడు ఒక భక్తి గీతం. ఇది శ్రీ గణనాథ అని అంకితమైన మన ఎస్ జానకి గారి తొలి గాన ప్రస్థానంలో మీరు ఈ మధుర గీతాన్ని ఇప్పుడు విన్నారు. గణపతిని స్తుతిస్తూ ఆమె ఆలపించిన ఈ అణిముత్యం శ్రీ గణనాథ జానకి అమ్మగారి స్వర మాధుర్యానికి భక్తి భావానికి అర్థం పట్టే ఈ గీతం శ్రీ గణనాథ. ఆఫ్ కోర్స్ ఎస్ జానకి ఇస్ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అండ్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ సింగర్స్ ఆఫ్ అవర్ టైమ్స్ అండ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ మ్యూజిక్. షీ రికార్డెడ్ ఓవర్ 48,000 songs for films, albums, television series and radio, which included solos, duets, chorus and title tracks in over 20 Indian languages as well as a few foreign languages, and that is why she was titled the Queen of Expression and Modulation, although she had no formal training in any form of music. Stay tuned. This is a special edition paying tribute to the musical genius S. Janaki.

0: You're tuned into Lotus FM, Telugu Bhasha, Sangeetam, Samskriti, Kalise Adbhutamaina Nilayamu, Sangeeta Nilayamu. This is your space, your sound, and your Telugu language program. Me Vedika, me Swaram, me Telugu Karyakramam. Yes, today is the special edition of the tribute to S. Janaki, the Nightingale of South Indian music. That is what we call her. And yes, of course, if you do have any particular Telugu songs that you love of S. Janaki, maybe probably sing them for me, 10 seconds or less, and send them as a voice note, 071-613-7803. Or if you know any particular thing about S. Janaki, do share us. As well, 071-613-7803 will tell our listeners what you know about her. It'll be really, really valuable to this edition of Sangeeta Nilayamu. Stay tuned for all that and more right here on the airwaves of Lotus FM.
1: You're listening to Sangeeta Nilayamu, Tuesdays, 6 to 7 p.m.
0: Time now for our first feature, Kokila Anti Madhuramaina కోయల అది ఒక పక్షి. తీయని స్వరంలో అలపించే గాయకులని కూడా ప్రేమగా కోకిల అని పిలుస్తారు. ఎస్ జానకి గారిని ఈ ఒక్క పదంతో పిలిచేవాళ్ళు. సో ఇది ఈరోజు మన మాయాజాల పదం కోకిల. ఆల్రైట్, లెట్స్ లుక్ అట్ ది ప్రొనౌన్సియేషన్ ఆఫ్ దిస్ వర్డ్ కోకిల. యూ కెన్ డివైడ్ ఇట్ ఇన్ టు 3 సిలబుల్స్, కో కి and la. Kokila, the first syllable kokila is with a long sound, ko, not ko, it's ko. The second syllable is ki, as in kit kat probably, yeah. So it is ki, ko ki. And the last syllable is pronounced as la, as in tra la la. Okay, la. So ko kila, ko kila. That's how you pronounce this particular word. So what is the meaning of kokila? Like I said before, kokila ante koyal, cuckoo bird, the nightingale or the cuckoo bird. And madhuramaina swaramto paade vyaktini kuda premaga manamu chudu enta baga kokila laga paadindi antamu. So she's singing so beautifully, so sweet, like the nightingale, like the cuckoo bird. All right, let's look at some of the synonyms to the word kokila. Kuyala means also a cuckoo bird. Pika, kalakanti, and madhura kanti. All of these mean singing as sweet, as beautifully, just like the kokila, the cuckoo bird, the nightingale. Alright? Some of the antonyms to this particular word would be kaki, the crow, or karkasha swaram, harsh voice, something that's not as sweet or doesn't sound very sweet and beautiful, we call it karkasham. So karkasha swaram leda kaki ani kuda anachu. So it's always generally compared when you compare nightingale and the sweet voice, you will say kakilaga enduku maatladutunnavu ani. Okay, so why are you saying it so harsh, just like a crow? Well, these are the antonyms. Remember, they are very subjective because we are talking about the sweet voice of the cuckoo bird. Let's look at how you could use these this particular word, the kokila, in 5 sentences. And of course, today being a special edition paying tribute to S. Janaki Garu, all these 5 sentences are in a way related to her magnanimity and her mellifluous singing. So let's look at these sentences. S. Janaki Garini Dakshina Bharata Gana Kokilaga Abhimanulu Satkaristaru. So S. Janaki Garini Dakshina Bharata Gana Kokilaga Abhimanulu సత్కరిస్తారు. ది సెకండ్ సెంటెన్స్, కోకిల మధురంగా పాడటం జానకమ్మ గారి ప్రత్యేకత. కోకిల కోకిలలా మధురంగా పాడటం జానకమ్మ గారి ప్రత్యేకత. యునో, ది స్పెషల్ థింగ్ అబౌట్ ఎస్ జానకి సింగింగ్ వాజ్ హర్ స్వీట్ వాయిస్, జస్ట్ లైక్ ది నైటింగేల్. జానకి గారి స్వరం వినగానే కోకిల గానం గుర్తుకు వస్తుంది. జానకి గారి స్వరం వినంగానే కోకిల గానం గుర్తుకు వస్తుంది. ఇఫ్ యూ లిసన్ టు ద సింగింగ్ ఆఫ్ ఎస్ జానకి, యూ ఇమీడియట్లీ రిమెంబర్ ది నైటింగేల్ ఓ ది కుక్కు బర్డ్. మన తెలుగు సంగీత ప్రపంచానికి జానకమ్మ ఒక నిజమైన కోకిల. మన తెలుగు సంగీత ప్రపంచానికి జానకమ్మ ఒక నిజమైన కోకిల. సో ఇన్ ద వరల్డ్ ఆఫ్ తెలుగు మ్యూజిక్, జానకమ్మ ఓ ఎస్ జానకి ఇస్ కన్సిడర్డ్ ఎ ట్రూ నైటింగేల్. ఈరోజు సంగీత నిలయం కార్యక్రమంలో మన గాన కోకిల ఎస్ జానకి గారిని స్మరించుకుంటున్నాం. ఈరోజు సంగీత నిలయం కార్యక్రమంలో మన గాన కోకిల ఎస్ జానకి గారిని స్మరించుకుంటున్నాం. ఇన్ దిస్ ఎడిషన్ ఆఫ్ సంగీత నిలయము, వీఆర్ పేయింగ్ ఎ ట్రిబ్యూట్ టు ద గాన కోకిల ఎస్ జానకి. ఆల్రైట్, సో కోకిల అంటే కేవలం ఒక పక్షి మాత్రం కాదు, మధుర గానానికి ప్రత్యేకమైన అలాంటి గాన కోకిలగా కోట్లాది హృదయాల్లో యునో నెలసించిన ఎస్ జానకి గారు. సో ఎస్, దిస్ వాస్ టుడేస్ వర్డ్, కోకిల, ది నైటింగేల్ ఆర్ ది కుక్కూ బర్డ్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ యునో వర్డ్, ది మ్యాజిక్ వర్డ్ ఆఫ్ ద డే, కోకిల. ఇఫ్ యూ నో హౌ టు ప్రొనౌన్స్ ఇట్, ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ఇట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ పేయింగ్ అ ట్రిబ్యూట్ టు ఎస్ జానకి గారు, డూ సెండ్ మీ వాయిస్ నోట్ 0716137803. అండ్ ఇఫ్ యూ నో ఎనీథింగ్ స్పెసిఫిక్ స్పెషల్ అబౌట్ ఎస్ జానకి గారు అండ్ యూ వాంట్ టు షేర్ ఇట్ టుడే విత్ మీ, యూ కెన్ కీప్ సెండింగ్ మీ మెసేజెస్ త్రూ అవుట్ ద షో. వెల్, దిస్ ఇస్ సంగీత నిలయము. స్టే ట్యూన్డ్, ఐల్ బి రైట్ బ్యాక్.

గోరంతా దీపం తుమ్మీద. గోరు అంటే ఇక్కడ ఇట్ ఈస్ ద ఫింగర్ నెయిల్. గోరంతా యాజ్ స్మాల్ యాజ్ ది ఫింగర్ నెయిల్. గోరంతా దీపం. దీపం ఈజ్ ఆఫ్ కోర్స్ ది లైట్ దట్ యు ఓ ద ల్యాంప్ దట్ యు లైట్ ఓ ద లైట్ దట్ యు సీ. సో గోరంతా దీపం తుమ్మీద. తుమ్మీద ఈజ్ టు బ్రైటన్ అప్ ఓ టు you know, give you that kind of aura, that kind of light. So goranta deepam tumeda ante as small as the fingernail can be, or as small as the light that you can see, you know, it still holds a lot of place in your mind, in your heart, and the aura is so big. If you want to imagine it like that, although it's very small, it gives you a lot of warmth. Goranta deepam tumeda, in the sonorous voice of S. Janaki. Stay tuned. This is the special edition of Sangeeta Nilayamu.

సంగీత నిలయం కార్యక్రమానికి మళ్లీ ఆదరమైన స్వాగతము, సుస్వాగతము. ఆధ్యాత్మికత, సంస్కృతి, మన ప్రయాణం మళ్లీ మొదలవుతుంది. వెల్కమ్ బ్యాక్ టు సంగీత నిలయము. విటిభూషణ్ కల్చర్ అండ్ టుగెదర్నెస్ కమ్ అలైవ్ వన్స్ అగైన్ త్రూ ద తెలుగు లాంగ్వేజ్ ప్రోగ్రామ్ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ లోటస్ ఎఫ్ఎం. Well, now move on to a much happier song, and this one is called Sirimalle Pova in the repertoire of S. Janaki. You know, this particular song from Padhari Lavayasu is more than just a song. It's one of the defining moments of S. Janaki Garu's illustrious career. It's penned by Vatturi and composed by K. Chakravarti, and this song showcased Janakamma's extraordinary ability to express innocence, longing and emotion with effortless grace. Her delicate rendition made this particular song an enduring classic among Telugu music lovers. The impact of the song was so profound that it earned S. Janakamma a National Film Award for Best Female Playback Singer. Yet, if you look on the contrary, years later, when she was offered the Padma Bhushan, she respectfully declined the honor, expressing that recognition came to her very late in her career. That decision reflected the same dignity, humility and self-respect that defined both her life and her music. ఈ సిరిమల్లె పువ్వ సువాసనల ఒక పాట. ఇది చానకమ్మ గారి స్వరం ఈ పాటలో మనస్సులను హత్తుకుంటుంది. అలాగే ప్రశంసలు అందించిన ఈ గీతం ఆమె గాన ఒక చిరస్మరణీయ ఒక గానం అని మనం అనుకోనేలాగా ఈ గానం మనకి చేస్తుంది. ఇప్పుడు ఆ అద్భుతమైన ఒక గీతాన్ని, సిరిమల్లె పువ్వాన్ని మనము ఇక్కడ సంగీత నిలయంలో ఆస్వాదిద్దాము.

మరొకసారి ఆదరమైన స్వాగతము. తెలుగు భాషా కార్యక్రమం సంగీత నిలయానికి ఇది మనం మీకోసంగా మన లోటస్ ఎఫ్ఎం అంతర్తరంగాల ద్వారా మీ ఇంటికి, మీ హృదయానికి, మీ కుటుంబానికి ఆనందం, ఉత్సాహం, ఉల్లాసం తీసుకురాని అనే చిన్న ఉద్దేశంతో ప్రస్తుత పడించే తెలుగు భాష కార్యక్రమం. ఆఫ్ కోర్స్ ఇట్స్ టైమ్ నౌ టు టేక్ యూ టు అన్ ఓల్డ్ క్లాసిక్ బ్లాక్ బస్టర్ అండ్ అమంగ్ ది జెమ్స్ ఇన్ ఎస్ జానకి గారు'స్ వాస్ట్ రెపర్టోర్ పగలే వెన్నెల ఫ్రమ్ ది 1964 క్లాసిక్ మూవీ పూజా ఫలం ఆక్యుపైస్ అ వెరీ స్పెషల్ ప్లేస్ అండ్ ద సాంగ్ వాస్ కంపోజ్డ్ బై ఎస్ రాజేశ్వరరావు అండ్ రిటన్ బై సి నారాయణ రెడ్డి విత్ జానకి గారు లీడింగ్ హర్ వాయిస్ టు యాక్ట్రెస్ జమున ఆన్ స్క్రీన్. వాట్ మేక్స్ దిస్ సాంగ్ especially significant is that it comes from the early years of S. Janaki's playback career and it captures the qualities that would later make her one of India's greatest singers. Her crystal clear pronunciation, effortless melody, innocence in expression and remarkable control on every particular note in the song is what makes this particular song Pagale Venila almost look like a window into the young and early years of S.

0: What a beautiful ending there, Pagale Venila. This is Sangeeta Nelimo, the special edition today to pay tribute to the legendary singer S. Janaki. Stay tuned.
1: Share the experience.
0: Welcome back. Let me know what that one Telugu song is that you love of S. Janaki. And if possible, send me a short and sweet voice note 0716137803. This is Sangeeta Nelimo on Lotus FM. Welcome back once again, Sangeeta Nilayam Karikramaniki Adaramaina Swagatamu. It is time for feature number two, and this is the explanation to a blockbuster song. And today, since we're paying a tribute to the iconic singer S. Janaki, of course, the song that I've chosen also rightfully belongs to her. And this is titled Gunna Maamidi. So let's take a look at the few lines of this song, Gunna Maamidi. గున్న మామిడి కొమ్మ మీద గొళ్ళు రెండున్నాయి, ఒక గూటిలోన రామచిలకుంది, ఒక గూటిలోన కోయలుంది. గున్న మామిడి కొమ్మ మీద గొళ్ళు రెండున్నాయి. దిస్ ఇస్ హౌ ద సాంగ్ గోస్. లెట్స్ అండర్స్టాండ్ ది మీనింగ్ ఆఫ్ ద వర్డ్స్ అండ్ లెట్స్ ఆల్సో ట్రై అండ్ అండర్స్టాండ్ what the line means, every line. Gunna maamidi. Gunna maamidi ante oka chinna oka leatha maamidi chettu, a tender mango tree, the branch of a mango tree. Gunna maamidi. Komma meeda. Komma is the branch. Meeda means on the branch. So komma maamidi ante oka chettu undi, a mango tree. Chettu ante tree. A komma pai ante on the branch. Gollu. ఇక్కడ గొళ్ళు అంటే పక్షులు నివాసించే ఒక హోమ్, ఒక నెస్ట్ అనుకోవచ్చు. సో దిస్ ఇస్ ద నెస్ట్. గొళ్ళు రెండున్నాయి, రెండు ఉన్నాయి. రెండు అంటే టూ, ఉన్నాయి అంటే దేర్ ఆర్ టూ. ఓకే, సో గున్న మామిడి కొమ్మ మీద గొళ్ళు రెండున్నాయి. ఆన్ ద బ్రాంచ్ ఆఫ్ అ యంగ్ మ్యాంగో ట్రీ దేర్ ఆర్ టూ బర్డ్ నెస్ట్స్. ద నెక్స్ట్ లైన్, ఒక గూటిలోన రామచిలకుంది. సో ఒక మీన్స్ వన్, గూటిలోన మీన్స్ ఇన్ ద నెస్ట్. గూటిలోన అంటే ఇన్ ద నెస్ట్ ఆర్ ఇన్ దట్ వన్ నెస్ట్ వాట్ ఇస్ దే. రామచిలక మీన్స్ దెర్ ఇస్ అ ప్యారెట్. సో ఇన్ వన్ ఆఫ్ ద నెస్ట్స్ లివ్స్ అ బ్యూటిఫుల్ ప్యారెట్. ఒక గూటిలోన కోయలుంది. సో ఒక అగైన్ ఇస్ వన్, గూటిలోన మీన్స్ ఇన్ అనదర్ నెస్ట్. Koyala or the cuckoo or the nightingale, undi, is present. So in the other nest lives a cuckoo bird. Well, at first glance the song appears to describe two birds, just the two birds, living on the same mango tree. But if you like take a deep dig, or if you want to understand a little bit more symbolically, the parrot represents beauty and charm, just like the color green, while the cuckoo bird, it represents sweetness of voice and inner grace. So these lyrics gently remind us that in life, outward beauty and inner melody are two precious and two beautiful gifts that one can have. So for listeners celebrating S. Janaki, and for Sangeeta Nelimo celebrating S. Janaki, the cuckoo or the kokila becomes a beautiful metaphor for her timeless, melodious voice. This is Gunna Maamidi. I hope you enjoy listening to this absolutely delightful song.